0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu, Toli Ragalu. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభోదయం. వెరీ స్వీట్ అండ్ నైస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన ఈనాటి ప్రసారం వింటున్న మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మీరు వేచి ఉన్న మన గంటసేపు కార్యక్రమం ఈ సమయం మొదలవుతున్నది అనుకుంటున్నాను. మీరు కుశలంగానే ఉన్నారు. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు అక్కడ సిద్ధంగానే ఉన్నారంటే సో ఇంకా అమూల్యమైన సమయాన్ని మాటల మీద వ్యర్థం చేయకుండా మన ఈనాటి కార్యక్రమం 94, 95.6 and 98.2 megahertz మీద మొదలు పెడదామా? సరే, వినండి మన ఈనాటి తెలుగు కార్యక్రమం యొక్క తొలి పాట.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ఉదయపు సమయాన మరింత అందంగా మీ మనస్సును మరింత హాయిగా మార్చడానికి యొక్క శుభ ఉద్దేశంతోనే మీతో నేను ఉంటాను. 9 వరకు నేను ప్రసారం యొక్క మొట్టమొదటిగా చెప్పిన అనుసారంగా ఈ ఉదయం నా యొక్క ముఖ్య ఎయిమ్ ఏమిటంటే, ఉద్దేశం ఏమిటంటే, మీ ముఖంపై ఒక చిన్న చిరునవ్వు ఉంటే నాకు చాలు. సో ఈరోజు మొత్తం కొంచెం అందంగా మారిపోతుంది కదూ. సో మీరు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీసుకి వెళ్తున్నా, కారులో ప్రయాణిస్తున్నా, మీ చేతిలో ఒక కప్పు టీ లేదా కాఫీ ఉన్నా, ఈ క్షణం మీకోసం మన తొలి రాగాలులో ఉన్న చక్కనైన పాటలు డెడికేట్ చేస్తున్నాము.

మీద తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

కొత్త రోజు అంటే కేవలం మరో 24 గంటలు కాదు, 24 అవర్స్ మాత్రం కాదు. అసలు కొత్త రోజు అంటే ఏంటి? నిన్నటి బాధలను కొంచెం పక్కన పెట్టి ఈరోజు కొత్త ఆశతోనే మొదలు పెట్టే మరో అవకాశంగా వచ్చింది ఈ కొత్త రోజు. ఈ కొత్త సూర్యకిరణాలు ఉదయించి ఉన్నాయి మనమందరి కోసం. అందుకే ఈ ఉదయం మన మొదటి పని ఏంటో మీకు తెలుసా? సో కీప్ స్మైలింగ్ ఈ ఉదయపు

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, కొన్ని పాటలు మనం విన్నప్పుడు అది మన మనస్సుతో అనుభూతి చెందుతాయి. అందుకే సంగీతానికి ప్రేమకి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ప్రేమ అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది మాత్రమే కాదు. అనుకోండి, ఉదాహరణంగా అమ్మ యొక్క ప్రేమ, నాన్న యొక్క ప్రేమ, స్నేహితుల ప్రేమ, మన మీద మనకున్న ప్రేమ, ఇవన్నీ ప్రేమే కదూ. ఒక చిన్న లవ్ థాట్ మీకోసం ఈరోజు. మీరు తప్పనిసరిగా దాని మీద తప్పనిసరిగా మీరు మీ జీవితంలో అమలులో పెడతారు. అసలు నిన్ను ప్రేమించే వ్యక్తి నీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు లేని సమయంలో కూడా నీ ఆనందం గురించి ఆలోచిస్తే అది నిజమైన ప్రేమ.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుర్తించుకోండి మన ఈనాటి తెలుగు కార్యక్రమం 8 నుంచి మనం ఈ సంగీత యాత్ర మనం మొదలు పెట్టి ఉన్నాం అనుకుంటున్నాను. హాయిగానే మీరు రోజు మొదలు పెట్టి ఉన్నారు. అండ్ మన ఈనాటి కార్యక్రమం మీరు ఈ సమయం రైట్ ఆన్ RM3 రేడియో ఛానల్ మీద వినబోతున్నారు. ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ 94.6 and 98.2 MHz. మరొకండి ఈ కార్యక్రమం కలిసిగా ఈ ప్రయాణంలో ఉంటాం 9 వరకు విత్ యువర్ ఫ్రెండ్ విత్ యువర్ హోస్ట్ రాజేంద్ర.

So, ladies and gentlemen, అసలు ప్రియమైన శ్రోతలారా, జీవితంలో ప్రతిరోజు పర్ఫెక్ట్గానే ఉండడు. కొన్ని రోజులు మనకు చాలా బాగా జరుగుతాయి కదూ, కొన్ని రోజులు ఏది మన అనుకున్నట్టుగా జరగదు. ఇదే జీవితం. కానీ గుర్తు పెట్టుకోండి, చెద్ద రోజు అంటే చెద్ద జీవితం కాదు. ఈరోజు ఒక సమస్య ఉంటే అది మీ మొత్తం జీవితానికి తీర్పు కాదు. మీరు పడిపోయానా మళ్ళీ లేవటానికి మీలో శక్తి ఉండాలి. మీరు ఆలస్యంగా మొదలు పెట్టినా అది కూడా ఒక ముడవే. ఇతరులతో మీ జీవితాన్ని అంటే పోల్చుకోవడం, కంపేర్ చేయడం అది వ్యర్థం. మీ ప్రయాణాన్ని, మీ జీవిత యాత్రను మీరు ఆనందపూర్వకంగానే సాగించండి. ఇది జీవితం.

ప్రియమైన శ్రోతులారా, నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ విశేషమైన శుభోదయాన ఎక్కడికైనా మీరు ఒక చిన్ని స్మైల్తోనే మూడదు పెట్టి ఉన్నారు. ఎందుకంటే మీరు చిరునవ్వి సరిగ్గా ఎప్పుడు కారణం లేకుండా నవ్వాడు, ఏం పర్వాలేదు. మన జీవితంలో కొన్ని విషయాలు చాలా అంత సీరియస్గానే తీసుకుంటాం, కానీ నిజం ఏమిటంటే కొన్ని విషయాలు కాలంతో చిన్నైపోతాయి. అందుకే ఈరోజు అవసరం లేని యొక్క టెన్షన్ కోసం తగ్గించండి, అవసరం లేని కొన్ని చర్చల మీద కొంచెం తగ్గించండి, అవసరం లేని ఎక్కువగా ఆలోచించడం కొంచెం తగ్గించండి, మరి నవ్వడం మాత్రం పెంచండి. ఎందుకంటే మీ చిన్ని స్మైల్, ఆ చిరునవ్వు మీ ముఖానికే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్లకు ఆ ఆనందాన్ని, ఆ హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక చిన్న కోట్ చింది నాకు, చిరునవ్వు అది ఉచితం, అది ఫ్రీగా మాకు వస్తుంది, కానీ దాని విలువ చాలా ఎక్కువ.

ప్రియమైన శ్రోతలారా, మన కార్యక్రమంలో చక్కనైనవి ప్రేమ భరితమైన పాటలు కూడా వినే అవకాశం ఉంటుంది. మనసుకు నచ్చిన వ్యక్తి దగ్గర ఉంటే సమయం అసలు ఎలా గడిచిపోతుందో తెలియదు. దూరంగా ఉంటే ఒక నిమిషం కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే నిజమైన ప్రేమలో మాటలు తక్కువైనా అర్థం చేసుకోవడం ఎక్కువగానే ఉంటుంది.

That's it, ladies and gentlemen. Mana oka ganta prayanam sangeeta yatra yoka mugimpu dashaku vastunnadi. Oka 4-5 nimishalu karyakramam kuda poorthi avutundi. Kani mee roju eppude modalavutundi. Kabatti ee roju kosam 5 chinchinni matalu nenu cheppandi. Cheppinattuga ఒక చిన్ని స్మైల్ అంటే పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఇష్టమైన వాళ్ళను ప్రేమగానే చూసుకోండి. మీ కలలు మీ డ్రీమ్స్ కోసం ఒక చిన్న అడుగు వాటి వైపుకు వేయండి. 5వది మీకు మీ కైండ్నెస్ చూపించుకోండి. సరే, మన కార్యక్రమంలో మాతో ఉన్నందుకు, ఎంత బిజీగానే ఉన్నారు, శ్రద్ధపూర్వకంగా విన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. అంటే మనం తప్పనిసరిగా ప్రేమతోనే దైవానుగ్రహాలతోనే మళ్ళీ కలుద్దాం. మరి ఇంతటితోనే సమాప్తం. హవ్ ఎ స్వీట్ అండ్ నైస్ డే. టేక్ కేర్.